0: గోచర గోపిత భూచత లేక
1: రఘునాథ నిరంజన గోచర గద్దె
0: కాన్ కాన్ చుటే కాన్ బంధన బాధ్య
1: ఆపనే ఆప ఆపి చర్జా
0: నానకే ఆపన రూప ఆపి పర్జా
1: నిర్మల